ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద ముక్కిలవాడా నాథరక్షక గోవిందా గోవిందా.